0: జంతర్ జంతరంగ నమో ఇష్టైస్తే నమో తంతర్ తంత్రంగ
1: వరణాసి రూపి రూపే సుమాస్తల నివాసి
0: సదా సిద్ధదా బుద్ధదా బ్రిద్ కర్త అదో ఉత్తర్ దంగ గంగ ఓగ హర్త పరం
1: పరం పరమేశుం పురుషపాలం సదా సర్వదా సదాత దయాలం
0: అశేదీయ పేదీయ నామంగ కామంగ సమస్తో ప్రాజీ సమస్త స్థామంగ తేరా జోర్ చాచరీ శంతర్ గలే
1: తలే అపీత అపేహై
0: ప్రభు హే అజూ హే అదేశ హే అపేశ హే అపచంగ ప్రయాత శంతర్
1: వాద్య వాద్య నందీ స్వరూపే నో సర్వమాన్య సమస్త నిదాన్నే
0: నమస్తంగ నిర్నాథే నమస్తమంగ పరమాత్మే నమస్తమంగ గంజే నమస్తమంగ పంచే నమస్తం
1: కాలను వాస్తవం పాలనం సర్వదేశేను సర్వపేశే
0: నమో రాజ రాజే నమో సాజ సాజే నమో శాహ శాహే నమో మహా మహే నమో గీతే
1: నమో ప్రీతి ప్రీతే నమో రోగ రోగే నమో సుఖ సుఖే
0: నమో సర్వ రోగే నమో సర్వ భోగే నమో సర్వ జీతంగ నమో సర్వ ప్రీతంగ
1: సర్వ జ్ఞానం నమో పరమ తారంగ నమో సర్వ మంత్రం నమో సర్వ జంత్రం
0: నమో సర్వ త్రిసంగ నమో సర్వ క్రిసంగ నమో సర్వ రంగే తర్పంగి
1: నమో జీవ జీవం నమో బీజ బీజే ఖిజే పిజే సమస్తంగ ప్రసజే
0: నిర్బాలంగ స్వరూపే కో కర్మంగ పనాసి సదా సర్వదా హిత సిదంగ నివాసి చర్పట శంత్వా ప్రసాద
1: అమృత ధర్మ ఖల జోగే చల భోగే
0: అచల రాజే అటల సాజే అఖల ధర్మంగ లఖ కర్మంగ
1: సర్వదాత సర్వజ్ఞాత సర్వపాన్య సర్వమాన్య
0: సర్వంగ ప్రాణంగ సర్వంగ త్రాణంగ సర్వంగ భుక్తా సర్వంగ జుక్తా
1: సర్వం ఏవం సర్వం కాలే సర్వం పాలే
0: శంత్వా ప్రసాద
1: ఆత్మూర్జోను పొరకపారు
0: సర్వమాంతర్మాన్ దేవ పేవాదో
1: సర్వకాలక్ సర్వకాలక్.